0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: బారే
1: సూర కి ధర ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగలేజే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పకడకరకే
0: మేదే మన్ కే ద్వార్ ఏ భూత చ